నందన హనుమనమ్మ, కేసరి నందన హనుమనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోణమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ,

నందన హనుమనమ్మ, కేసరి నందన హనుమనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోణమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, హనుమా హనుమా ఇవ

నందన హనుమనమ్మ, కేసరి నందన హనుమనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోణమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీ

అసితరవల్ల ముందే బాహుదల్ల దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో.